0: పురుషం అదరఘాతికి వరుతదిం భరతానుజం బిద్దనో.
1: అతియాద కోపదింద శత్రుఘ్న కుశన మేలే ఒందే ఏటిగే 9 బాణగలన్న బిడతా ఇదనే. ఆద్రె కుశ మత్తె కోపదింద అవన తేరన్నే పుడి మాడువంత సారథి సత్తు అశ్వగలు సత్తు తేరు పుడియాగి ఎల్లవూ దిక్కెట్టు హోదాగ అవన అగలవాదంత ఎదయల్లి ఒందు ఉద్దనయ చూపాదంత బాణ హోగి నాటుకొళ్ళతే ఆగ ಕುಶ ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ಜೊತೆ ಜೊತೆಗೇನೆ ಬಾಣಗಳ ಒಂದು ಮಳೆಯನ್ನೇ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ಆ ಬಳಿಕ ಚೂಪಾದಂತಹ ಒಂದು 6 ಬಾಣಗಳನ್ನ ಮತ್ತೆ ಶತ್ರುಘ್ನನ ಆ ವಕ್ಷಸ್ಥಲದಲ್ಲಿ ನಾಟಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ಅದರ ಆಘಾತಕ್ಕೆ ನೋವಿಗೆ ಶತ್ರುಘ್ನ ಮೂರ್ಛೆ ಹೋಗ್ತಾನೆ. ಮೂರ್ಛೆ ಹೋಗಿ ತನ್ನ ರಥದಿಂದ ಕೆಳಗೆ ಬೀಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಅವನು ಬಿದ್ದಿದ್ದು ಹೇಗಿತ್ತು ಅನ್ನೋದನ್ನ ಕವಿ ವರ್ಣನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ನೋಡಿ ಮುಂದಿನ ಷಟ್ಪದಿಯಲ್ಲಿ.